0: Morning Raga is powered by LemFi. Sending money back home just got smarter, faster, and way more rewarding with LemFi.
1: నమస్కారం, శుభ సాయంత్రం. మీరు వింటున్నారు టొరంటోలోని ఏకైక తెలుగు రేడియో మార్నింగ్ రాగా 101.3 FM. చక్కని పాటలు, కమ్మని మాటలు. నేను మీ ఆర్జే రంజని. అమ్మయ్యా, ఫైనల్గా ఎండాకాలం వచ్చేసిందమ్మా. కాస్త చిరుజలు పడింది ఈరోజు టొరంటోలో. కాస్త తడిగా కూడా ఉంది, చల్లగా కూడా ఉంది, గాలి వీస్తుంది. బట్ స్టిల్ ఎంత ఊరటగా ఉందంటే, లాంగ్ లాంగ్ లాంగ్ లాంగ్ లాంగ్ వింటర్ అయిపోయింది ఈసారి. ఎందుకంటే ఏప్రిల్లో కూడా మంచు కురిసిందబ్బా. సో ఫైనలీ కాస్త ఊరట కలిగిస్తూ, ఎండ వేడి తగులుతూ, ఎండ తీసుకునే అవకాశం దొరికింది. హ్యాపీ హ్యాపీ సమ్మర్ డేస్. ఐ నో, సమ్మర్ వచ్చేసిందంటే ఒకలాంటి ఒక పండగే మనకి, కెనడాలో ఉన్న కెనడా వాసులందరికీ. సో మరి చక్కటి చల్లటి గాలి లాంటి కబుర్లు, అంటే గాసిప్స్ కాదు, ఫ్యాక్ట్స్ గాసిప్స్ కాదు, చక్కటి కబుర్లు, చక్కటి పాటలు. అండ్ ఈరోజు షోలో స్పెషల్ అట్రాక్షన్ ఆర్ స్పెషల్ థింగ్ ఏంటి అంటే, మనతో పాటు పరిచయం సెగ్మెంట్లో లోకల్ టాలెంట్ ఒక స్పెషల్ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఈ మాటికే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ మా సోషల్ మీడియాస్ మీరు ఫాలో అవుతుంటే, ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో కొట్టండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్కి సబ్స్క్రైబ్ అవ్వండి, కాంటెస్ట్ అలర్ట్స్ కానివ్వండి. సో ఇవే ఒక్కటి కాదండి, లోకల్ టాలెంట్ని పరిచయం చేయడం కానీ, మీ బిజినెస్ టాక్ షోస్కి కానీ మీరు ఎప్పుడైనా యూ కెన్ రీచ్ అవుట్ టు ఆ ప్రొడ్యూసర్ విజయ్ ఎట్ 416-356-8529. ఇది కాకుండా నాతో మాట్లాడాలంటే, నా మాటలు ఎలాగో వింటూనే ఉంటారు కానీ మీ సజెషన్స్ షేర్ చేసుకోవాలంటే, మా స్టూడియో నెంబర్ 416-593-0055కి ఫోన్ చేయండి. అండ్ సోషల్ మీడియా సిఎంఆర్ సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. అలాగే మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయని గట్టి నమ్మకం నాకు. సో సిఎంఆర్ యాప్ కానీ, ట్యూనిన్ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకోండి అండ్ వినండి ట్యూనిన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ సమ్మర్ ఈవినింగ్ షో మార్నింగ్ రాగా 101.3 FM. చక్కని పాటలు, కమ్మని మాటలు. మొదటి పాటని ఈ పాటతో స్టార్ట్ చేద్దాము. ఎస్పీబి గారిని గుర్తు చేసుకుందాం, ఎందుకంటే ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మన మధ్యలో లేరు కానీ ఆయన అందించిన 40,000 పైకి చిలుకు పాటలు అండ్ ఆయన పాడిన భాషలు కానీ, ఈ భాష ఆ భాష అని కాకుండా లిటరలీ 14కు పైగా, కరెక్ట్ నెంబర్ తెలియకపోయినా 14కు పైగా భాషల్లో పాడడం మన మనసుకి. ఆయన పోయిన అంటే ఫిజికల్గా ఆయన మన మధ్యలో లేకపోయినా, ఆయన బర్త్డే రీసెంట్గా జూన్ 5th ఆయన జయంతి జరుపుకున్నారు. సో నిలువెత్తు విగ్రహాన్ని, స్టాచ్యూని అన్వేల్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఆయన. సో ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఈరోజు స్పెషల్, ఎస్పీబి స్పెషల్. నేనేం పెద్ద నెంబర్స్, కొత్త నెంబర్స్ ఏమీ చెప్పను, చక్కటి రెట్రో పాటలతో మొదలు పెట్టేసుకుందాం. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు. ఓ పాపాలాలి సినిమాలో నుంచి ఈ పాట ఎస్పీబి గారి కెరియర్లో ది బెస్ట్ సాంగ్, వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ అనొచ్చు. ఎందుకంటే ఒక లాలిపాటలాగా ఉండే ఈ పాట యాక్చువల్లీ తెలుగు డబ్డ్ వర్షన్ ఆఫ్ తమిళ్ సినిమా అది. అండ్ కేలది కణ్మణి అని ఎస్పీబి గారు సోలోగా పాడిన ఈ పాట ఎంతో సూదింగా, ఎంతో చక్కగా, చాలా బాగుంటుంది. సో లెట్స్ జస్ట్ గెట్ ఆన్ టు ద మ్యాజిక్.

0: మన స్వదేశానికి డబ్బులు పంపించడం ఇప్పుడు చాలా వేగం, చురుకు మరియు ప్రతిఫలదాయకం.
1: బ్లెమ్ ఫై ఈ వెసులుబాటు మనకి యూకే, యుఎస్, యూరోప్ తో పాటు 20 దేశాలకు పైగా లభ్యంగా ఉంది. అండ్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది కస్టమర్స్ కి నమ్మదగ్గింగా లెమ్ ఫైవ్.
0: లెమ్ ఫైవ్ ఎందుకు?
1: జీరోతో మినిమం ఫీజ్, వేగవంతమైన ట్రాన్స్ఫర్స్ అండ్ కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్ తో పాటు కెనడాలో ఉంటున్న వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ కూడా.
0: లెమ్ ఫైవ్
1: మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ఎక్స్క్లూజివ్ ఆఫర్ కూడా ఉంది. రాగా RAAGA అన్న కోడ్ ని యూజ్ చేస్తే యూ గెట్ 10% ఆఫ్ ఆన్ మినిమం ట్రాన్స్ఫర్ ఆఫ్ $100 అండ్ మ్యాక్స్ క్యాష్ బ్యాక్ ఆఫ్ $50 ఆన్ సెండింగ్ $500.
0: వేగం, నమ్మకం, ఫలదాయకం. లెమ్ ఫైవ్,
1: మూవింగ్ యోర్ మనీ ద రైట్ వే. నెక్స్ట్ టైం మీరు కెనడా నుండి డబ్బులు పంపాలా, జస్ట్ వన్ నేమ్, లెమ్ ఫైవ్.
2: లెమ్ ఫైవ్, ఫాస్ట్ మనీ, హ్యాపీ హోమ్స్.
3: మీరు కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిసిసాగా క్రైస్లర్ మీకోసం. జీటీఏ లో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాచ్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ.
4: ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూస్డ్ కార్స్ కూడా కొనవచ్చు.
3: మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు.
4: ఇన్ పర్సన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు లేదా సరైన డీల్స్ కోసం మై మిసిసాగా క్రైస్లర్ .com. Mississauga Chrysler at 2260 Battle Ford Road, Mississauga.
5: వసంతం సూపర్ మార్కెట్, డిస్కవర్ ఎవ్రీథింగ్ యూ లవ్ ఆల్ అండర్ వన్ రూఫ్. తాజా కూరగాయలు మరియు పళ్ళు, అలాగే ఇండియా, శ్రీలంక, కెరీబియన్ నుంచి ఇంపోర్ట్ అయిన ఫ్రెష్ ఫిష్, సీ ఫుడ్ అండ్ మీట్స్. ఇవి కాకుండా ఎవర్ సిల్వర్ వెసల్స్, క్లే పాట్స్ అండ్ గ్రైండర్స్ మరియు వైడ్ రేంజ్ ఆఫ్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ గ్రోసరీస్, పూజా ఐటమ్స్ అండ్ ఐడల్స్.
6: వసంతం సూపర్ మార్కెట్, 8 Shadlock Street, మార్కం, 416-292-8585. విజిట్ వసంతం సూపర్ మార్కెట్, 8 Shadlock Street, మార్కం, లొకేటెడ్ జస్ట్ ఆఫ్ Steels Avenue between Markham Road and Middlefield Road, bringing a taste of home closer to you.
5: Inti ruchi meeku marinta cheruvaga.
7: Mee manasulo unna aasalu maatalato kaadu, oka aabharanamto baita pettandi. Malabar Gold and Diamonds Mine Diamond Festival lo meeku nachina diamond jewelry konadaniki ide saraina samayam. మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీలకు గోల్డ్ కాయిన్ ఫ్రీగా పొందండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ప్రపంచంలో ఎక్కడ కొన్నా సరే ఎలాంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీ ప్రేమని పంచడానికి హార్ట్లెండ్ టౌన్ సెంటర్ మిస్సిసాగా అండ్ కింగ్స్టన్ రోడ్ వెస్ట్ ఏజాక్స్ లలో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
8: యువర్ సండే డోస్ ఆఫ్ మ్యూజిక్, మార్నింగ్ రాగా, తెలుగు ఎఫ్ఎం.
9: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు టొరంటోలోని ఏకైక తెలుగు రేడియో మార్నింగ్ రాగా 101.3 FM. చక్కని పాటలు, కమ్మని మాటలు అండ్ నేను మీ ఆర్జే రంజని. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు మ్యాగ్నస్ టెలిమీడియా. మరి ఈరోజు ఈ పరిచయం సెగ్మెంట్లో స్పెషల్ ఏంటి అంటే, దానికన్నా ముందు అసలు ఎవరు అని చెప్పేప్పుడు వాళ్ళ పరిచయాన్ని ఇలా చెప్తే బాగుంటుందేమో అని. ఈ పాటికే అసలు ఈ రచయిత గురించి ఈ పాటికే తెలుసుంటే, ఈ పుస్తకాలు, ఈ రచనలు చదివి ఉంటే ఆటోమేటిక్గా మీరు గెస్ చేసేసారని అనుకుంటాను. అయినా కూడా నేను చేయాల్సిన చిన్నపాటి నాకు అర్థమైంది చిన్నపాటి పరిచయం నేను చేయాలి. సో ఇప్పటివరకు 5 నవళ్ళు మన కెనడాలో మన ఆథర్ అని చెప్పుకోవచ్చు తెలుగువారు. అండ్ తెలుగు తల్లి .ca మొదటి రచనతో మొదలైన తన ప్రయాణం, తన అభిరుచిగా మారి రచనలంటే తనకి ఇష్టం, ఎప్పటి నుంచో ఉన్న ఇష్టాన్ని ఈరోజు మనకి ఇంత చక్కటి నవళ్ళు అందించారు. మరి ఇంకోటి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్, రీల్స్, సోషల్ మీడియా, రిలెంట్లెస్ స్క్రోలింగ్ టైంలో ఇలాంటి పుస్తకాలు రావడం అండ్ బుక్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనడానికి ఏమాత్రం డౌట్ లేదు. నా సొంత ఎక్స్పీరియన్స్ ఏంటంటే, రోజు బెడ్ మీదకి వెళ్ళగానే ఫస్ట్ థింగ్ ఫోన్ తీసేసి ఓ తెగ చూసేసి, కానీ ఈ పుస్తకాలు నా చేతిలో చిక్కాక నా స్క్రీన్ టైం తగ్గిపోయింది. హ్యాపీగా పుస్తకాన్ని అయితే నాకున్న ఒక బింజ్ వాచింగ్ అంటారు కదా, సో నేను బింజ్ వాచింగ్, బింజ్ రీడింగ్ కూడా చేస్తాను. పుస్తకం నా చేతికి వచ్చింది అని అంటే జనాలు ఒక్కొక్క పేజీ, 2 పేజీలు, ఒక చాప్టర్ చదువుతారు. సో నేను అలా కాకుండా 2-3 రోజుల్లో కంప్లీట్ చేసేసాను. సో నా స్క్రీన్ టైం తగ్గించిన పుస్తకాలు అనొచ్చు. మా నాన్న నాకు పుస్తకం అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనేది మా నాన్న ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మళ్ళీ నేను ఈ పుస్తకాలకి రావడానికి స్పెషల్ గెస్ట్

0: రాస్తే బాధపడేవాడి నేను, ఇదేంటి ఇలా ఉంది నా రైటింగ్ అని. మా అమ్మ నేను డాక్టర్ అయిపోయింది అనుకునేది మా అమ్మ, దస్తూరం చూసి మీరు డాక్టర్ అయిపోతాడు అనుకునేది. నేను కూడా అలాగే కంటిన్యూ అయిపోయాను, కానీ ఒకసారి టైపింగ్ మొదలు పెట్టాక ఆగలేదు ఇంకా. సో వరుసగా ఫస్ట్ 3 బుక్స్ అయితే ఒకసారి లాంచ్ చేశాను, తర్వాత 4-5 అయ్యాయి. సో యా, ఇట్ వాజ్ ఎ నైస్ జర్నీ సో ఫార్.
1: ఓకే, సో ఫస్ట్ 3 బుక్స్ అంటే ఒకసారి మన శ్రోతలకు చెప్పేద్దాం. అమలోద్భవిలో అర్జున,
0: ది స్త్రీ
1: ఓకే,
0: డిఎన్ఏ, అర్జున్ సన్నాఫ్ జీతారావు అండ్ డిటెక్టివ్ ఎలెక్స్.
1: అండ్ మీరు మీరు పుస్తకాలు చదివి ఉండకపోతే నేను ఎందుకు, ఇవన్నీ కూడా డిఫరెంట్ జానర్స్. సో అసలు రాయాలి అన్న ఆలోచన, ఇది నేను ఎందుకు అడుగుతానంటే మనం ఉన్న ఈ రణగొణ ధ్వనిలో, ఈ జీవితంలో, ఒక మెకానికల్ లైఫ్లో ఇటు పివట్ అవ్వడానికి రీజన్ ఏంటి?
0: ఓకే, సో నన్ను అడిగితే ప్రతి వాళ్ళు రాయాలి. ఎందుకంటే మీ మైండ్లో ఉన్నది ఎంతవరకు క్లియర్గా ఉందో మనం మాట్లాడితే తెలుస్తుంది కొంతవరకు, కానీ రాస్తే అది ఇంకా క్లియర్ అవుతుంది. సో నా ఉద్దేశంలో ప్రతి వాళ్ళు రాస్తేనే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అనుభవాలన్నీ కూడా ముందుకు వెళ్తాయి. అండ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు రాస్తే ఇంకా బాగా తెలుస్తుంది. మనం అనుకుంటాం నేను మంచివాడిని, ఓకే నేను చెడ్డవాడిని అని అనుకుంటాం, కానీ మనం రాస్తే ఏంటో, మనం ఏంటో మనకే మనం పరిచయం అవుతాం కొత్తగా.
1: ఓకే, యా, ఓకే. అలా వస్తే సో అందరం మాట్లాడగలం, అందరం కథలు చెప్పగలం, కానీ కథ చెప్పి చదివేవాడిని ఆకట్టుకుని, చదివేవాడిని అలా పుస్తకానికి ఉండేటట్టు చెప్పడం అనేది, అది సరస్వతీదేవి వరమే. దానికి నేను ఏమాత్రం చెప్పడానికి ఏమి ఇది కాను, ఎందుకంటే ప్రతి మనందరం మాట్లాడతాం, కానీ మనం మాట్లాడే మాటని ఒక మనిషిని ఎలా ఆకట్టుకునేటట్టు చేయడం, మనం రాసే కథను కానీ రచనను కానీ. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇప్పుడు మమ్మల్ని, నేనైతే చదివాను, నేను ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు కాదు, కానీ పుస్తకాలు అంటే ఇష్టం, కానీ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ పుస్తకానికి వచ్చాను. సో మీరు అలా ఆకట్టుకునే రాసుకోవడానికి ఎవరైనా మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా?
0: మేజర్ చెప్పాలంటే సినిమాలని చెప్తాను. సో నాకు బాగా నచ్చిన దర్శకులు ఎవరు, నేను చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఒక సోషల్ ఎలిమెంట్ని చూపిస్తూ, కమర్షియల్ ఎలిమెంట్ని యాడ్ చేస్తూ, థ్రిల్లరింగ్గా చెప్పడం ఏదైతే ఉందో, అవన్నీ నా రచనలో చదివిన వాళ్ళందరూ అది చెప్తుంటారు, బాగా సినిమాటిక్గా ఉందని. నేను కూడా ఆ విధంగా మలుచుకున్నాను రాయడాన్ని. ముందు నేను రాసిన మొదటి 2-3 కథలు కూడా చాలా చిన్నగా ఉండాను, ఇంకా బాగుంది, ఇంకా ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే అవి నవల కింద మలుచుకున్నాయి.
1: ఓకే, నాకు, నేను ఇప్పుడు ఇప్పటివరకు నేను, మీరు 5 నవలు రాశారు?
0: 5 రాశాను.
1: సో మీ హృదయానికి అత్యంత దగ్గరైన నవల ఏది, ఎందుకు?
0: ఓకే, అంటే ఇప్పుడు నేను పంచపక్షపురాణాలు వండి పెట్టాను, మీరు తిన్నారు, నాకు 5 1.
1: అవును,
0: మీరు తిన్నవారు మీరు చెప్పాలి నాకు ఇది బాగుంది ఇది బాగాలేదని, ఎందుకంటే నాకు ప్రతిదీ నాకు టైం పట్టే తీసుకున్నాను,
1: ప్రతిదీ మీ బిడ్డే కాబట్టి దాన్ని పక్షపాతం చూపించకుండా నేను అన్ని బాగున్నాయి అని చెప్తాను. ఓకే, గాట్ మై ఆన్సర్.
0: అంటే 5 డిఫరెంట్ జానర్స్ కాబట్టి నేను ఈ జానర్ లో అయితే ఇది బాగుంటుందని చెప్పగలను పర్టికులర్ గా, 5 డిఫరెంట్ కాబట్టి నేను పిక్ చేసుకోలేను.
1: అర్థమైంది నాకు. సో నాకు నచ్చి, నేను బాగా అంటే నేను చదివిన నవల్లో, ఎందుకంటే నేను డిటెక్టివ్ అలెక్స్ చదువుతున్నాను, కానీ దాన్ని నేను ఇప్పుడు ఒక స్పాయిలర్ అలర్ట్గా అందరికీ ఏం జరుగుతుంది అన్నది నాకు చెప్పడం ఇష్టం లేదు. సో బట్ ఆ కానీ ఒక ప్రశ్న అయితే నాకుంది, ఒక డిటెక్టివ్ నవల రాయడానికి మీరు రాసిన జానర్స్ అమలోద్భవిలో అర్జునుడు జానపదం, కంప్లీట్గా జానపదం, అండ్ సన్ ఆఫ్ సుజాతారావు టోటలీ సైన్స్ ఫిక్షన్, సైఫై, కంప్లీట్లీ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. ఇంకొక నాకేమనిపిస్తుంది, ఆల్రెడీ సగం జనాలు రిలేట్ అవుతారు, ఇంకో 2-3 సంవత్సరాలు దాటిపోతే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ట్రూ రియాలిటీ, ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ డిటెక్టివ్ అలెక్స్ నేను చెప్పినట్టుగా ఆ జానర్ నుంచి ఈ జానర్కి రావడం అంటే ఇట్ ఇస్ సంథింగ్ వెరీ డిఫికల్ట్. డిడ్ యూ ఫైండ్ ఇట్ ఛాలెంజింగ్? మీకు ఏమైనా సవాళ్ళు ఎదురయ్యాయా డిఫరెంట్ జానర్స్లో మీరు ఇచ్చేస్తున్నప్పుడు?
0: సో వెన్ ఐ స్టార్టెడ్ మై నా పాడ్కాస్ట్ ఇష్టకప్ చెప్ తెలుగు పాడ్కాస్ట్ అని నేను 2020 స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీ వీక్ ఒక స్టోరీ నేరెక్ట్ చేసామండి. అందులో మేజారిటీ ఆఫ్ ద మై స్టోరీస్ ఆర్ థ్రిల్లర్స్. అన్ని థ్రిల్లర్స్ అవ్వేసరికి డిటెక్టివ్ ఎలెక్స్ వాజ్ ప్రతి సీజన్లో ఒక ఎపిసోడ్ పెట్టేవాడు డిటెక్టివ్ ఎలెక్స్. సో జనాలకి డిటెక్టివ్ ఎలెక్స్ అనేది ఒక ఇది అయిపోయింది, ఎలెక్స్ అనేసరికి దే ఓన్ ఎలెక్స్. సో ప్రతి సీజన్లో వాళ్ళు ఏమనేవారంటే ఎలెక్స్ ఎప్పుడు వస్తుంది, ఏ స్టోరీ చెప్పినా సరే ఎలెక్స్ ఎప్పుడు, ఎలెక్స్ ఎప్పుడు, ఎలెక్స్ ఎప్పుడు. సో వీళ్ళు ఏంటి ఎలెక్స్ క్రైమ్ ఏంటి ఎంత నచ్చేస్తాను జనాలకి, నేను ఎక్కువ థ్రిల్లర్స్ నేరెక్ట్ చేస్తాను కానీ మరి క్రైమ్లో ఇంత ఇదిగా ఉన్నారేంటి, ఆకలిగా ఉన్నారేంటి అనిపించేది నాకు. తర్వాత అందరూ మెసేజ్ చేసి డిటెక్టివ్ ఎలెక్స్నే ఒక సీజన్గా పెట్టండి అనేవారు. నాకే రాయడానికి బోర్ కొడుతుంది, ఒకటే వాళ్ళ దూరంలో క్రైమ్ రాసుకుంటూ వెళ్తే, సో నేను అలా చేయనని చెప్పేసి విని రివ్యూ

0: అందరు జనాలు చెప్పడం వల్ల బాగున్నాయి కదా, దీన్నే నేను నవల్ కింద పెట్టచ్చు కదా అని చెప్పి ఒకేసారి, అందుకే మూడు నవల్స్ని నేను రాసుకున్న నవల్స్ని ఈజీగా నాకు పబ్లిష్ చేయడానికి అయిపోయింది.
1: ఓకే, యా, వండర్ఫుల్. అయితే మీ ప్రతి నవల్కి ఒక, అంటే ప్రతి నవలకు ఒక పుట్టుకుంటుంది, ఎలా మొదలవుతుంది? ఒక సంఘటనతోనా, ఒక పాత్రతోనా, ఒక ట్విస్ట్తోనా?
0: అది స్టోరీ స్టోరీకి మారుతుంది,
1: స్టోరీ స్టోరీ
0: డెఫినెట్గా. ఎందుకంటే ఒకసారి మీరు అన్న ట్విస్ట్తో వస్తుంది, సడన్గా ఒక ఐడియా వస్తుంది, ట్విస్ట్, ఈ ట్విస్ట్ బాగుంది కదా, దానికి ట్విస్ట్ అనుకుని దాని ముందు కథ అంతా అనుకుంటాం. రెండోది సంఘటన చూసి, ఎగ్జాంపుల్ డిఎన్ఏ. డిఎన్ఏ నేను టీటీసీలో వెళ్తూ ఉంటే, మన ఓన్ టీటీసీలో వెళ్తూ ఉంటే ఒక మతి స్థిమితం లేని పర్సన్ చూశాను. చూసిన తర్వాత అతన్ని చూసిన జనాలు అందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు. నాకు అనిపించింది అతని 60-70 ఏళ్ళు ఉంటాయి, ఈయన పుట్టినప్పటి నుంచి ఇలా ఉంటాడు కదా, ఏమై ఉండొచ్చు, ఈయన ఎందుకులే అయిపోయాడు అని చెప్పి నాలో నేను కథను అనుకున్నాను. అది డిఎన్ఏ అయ్యింది, డిఎన్ఏ అయ్యింది.
1: యా,
0: సో తర్వాత అర్జున్ సనసుజాతారావు ఒక సిరీస్ ఆఫ్ మూవీస్ అండ్ సిరీస్, వెబ్ సిరీస్ చూస్తూ ఉంటే ప్రతి హీరోకి ఏదో ఒక ఫాల్ట్ ఉంటుంది, ఏదో ఒక లాగింగ్ ఏదో ఒకటి ఉంటుంది. నేనేమనుకున్నా అంటే నా హీరోకి పెయిన్ ఉండదు, పెయిన్ తెలియదు. ఒక నొప్పి తెలియని వాడు హీరోగా అయితే ఎలా ఉంటుంది, ఒక పెయిన్లెస్ హీరో, వీడు ఏం చేయగలుగుతాడు, వాడు సమాజానికి ఎలా హెల్ప్ అవుతాడు, ఈ క్యారెక్టర్ని అనుకున్నాను. దాన్ని అనుకుని డెవలప్ చేసిన స్టోరీ అర్జున్ సనసుజాతారావు.
1: సో శ్రోతలందరికీ ఒక చిన్న ఇదేంటి అంటే, పెయిన్ అంటే ఇక్కడ ఫిజికల్గా ఆ మనిషి అలా జెనెటికల్గా తయారయ్యాడు. ఒక రీసెర్చ్ వల్ల ఇంత ఇస్తాను నేను, ఎందుకంటే పుస్తకం చదవండి. అండ్ అమలోద్భవిలో అర్జునుడిలో నాకు ఈ మొదటి పేజీ పైన ఉంటుందన్నమాట, దీంట్లో న్యాయం ధర్మం కోసం పోరాడే ప్రతి వీరుడు అర్జునుడే. ఇది నాకు చాలా మనసుకు హత్తుకుంది, నేను చాలా రిలేట్ అయ్యాను. ఎందుకంటే జానపద కథే, రాజులు, యుద్ధాలు, కత్తులు, రాజ్యాలు, ఎక్కడెక్కడో అవన్నీ చూపించినా కూడా, అంటే అవి ఈరోజు లేవు, లేవనే కన్నా వాటి అర్థం, వాటి రూపురేఖలు మారాయి అంతే. అంటే ఒక గవర్నమెంట్ అనొచ్చు, ఓ గవర్నమెంట్, ఓ కాంటినెంట్ అలా అయిపోయింది, ఒకప్పుడు అది లేదు. సో మీరు ఈ ట్యాగ్ లైన్ రాసినప్పుడు మీ మనసులో ఏం మెదిలింది, ఎందుకు రాశారు?
0: సో ఇందులో కథలో మెయిన్ క్యారెక్టర్ విక్రమ్ వర్మ, మీరు క్యారెక్టర్ చూసుకుంటే ఎక్కడ తప్పు చేయడు.
1: అవును,
0: యా, జనరల్గా తప్పు చేస్తాడు, ఎక్కడో ఒక ప్రతి మనిషి తప్పు చేసుకుంటూ వెళ్తాడు, కానీ ఎందుకు తప్పు చెయ్యడు అనేది మనకి చివరి దాకా వెళ్తే కానీ తెలియదు.
1: అవును,
0: అది సస్పెన్స్గా ఉంటుందనే ఉద్దేశంతో పెట్టాను. తర్వాత అర్జునుడు నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ మహాభారతంలో. అండ్ నా పేరు అంటే నేను అడిగించినప్పుడు మా నానమ్మని, నా విజయ్ అంటే ఏంటంటే అర్జునుడికి ఇంకో పేరు విజయరా అని చెప్పి మా నానమ్మని. సో ఆ విధంగా నాకు అర్జున్ చిన్నప్పటి నుంచి ఒక ఇష్టమైన క్యారెక్టర్ అయిపోయింది. ఇంకా తెలుసుకున్నాక భారత మహాభారతం ఇంకా బాగా తెలుసుకున్నాక నాకు, అందుకే మీరు చాలాసార్లు చూస్తే స్టోరీస్ అర్జున్ ఉండేది ఉంటుంది.
1: యా,
0: అందుకని ఆ ఉద్దేశంతో అందరికి ఇలాగ తెలిస్తే బాగుంటుంది, అర్జునుడు ఈ విధంగా కూడా తెలిస్తే బాగుంటుంది అని చెప్పడానికి అలా పెట్టడం జరిగింది.
1: ఓకే, సో జానపదంలో ఈ అమలోద్భవిలో అనేది ఇట్స్ జస్ట్ ఒక నేమ్, జానపద కి దగ్గరగా ఉండే పేరే అంతే కదా?
0: అవును,
1: అంతకు మించి బట్ అదర్వైజ్ చెప్పినట్టు మనం ఇప్పుడు మన జీవితానికి చాలా సారూప్యం, ఇది ఉంది, దగ్గరతనం ఉంది.
0: అమలోద్భవి అంటే సిన్లెస్ ల్యాండ్, అంటే పాపం లేని ప్రదేశం అన్నమాట. సో అక్కడ అర్జునుడు వెళ్ళి ఏం చేశాడు అనేది మెయిన్ స్టోరీ. సో అమలోద్భవి అనే దాంట్లోకి ఈ అర్జునుడు, ఈ మహాభారతం అర్జునుడు ఎందుకు వచ్చాడు, అసలు తను రావాల్సిన అవసరం ఏముంది, న్యాయం ధర్మం ఎందుకు కాపాడాలి అనేది లాస్ట్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళింది.
1: ఈ పుస్తకం మీకు జానపదం అనిపించినా కూడా, నేను ప్రతి ఒక్కరు వింటున్నవారు, చూస్తున్నవారు ఈ పుస్తకం చదవాలి. ఎందుకంటే మహాభారతం, గీత, కృష్ణుడు, అర్జునుడు, ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈరోజుకి కూడా మన ప్రజెంట్ లైఫ్కి చాలా రెలెవెన్స్ ఉంటుంది. ఎక్కడో అది ఎప్పుడో జరిగిపోయిన కథ, మన హిస్టరీ అది. అండ్ ఎంత బాగుంటుందంటే నాకు ఇది చదివాక ఇదైతే నన్ను ఎప్పటికీ నేను చూసుకుంటున్నా, ఎస్, మనందరం అర్జునుడే, మనందరిలోనూ అర్జునుడే ఉన్నాడు. సో తప్పకుండా చదవండి ఈ పుస్తకాన్ని. అండ్ మీరు ఇప్పుడు యువర్ మీ ప్రొఫెషన్ వేరు, మరి ఈ ట్రాన్సిషన్ మీకు సవాల్గా అనిపిస్తుందా, ఆర్ లేదు, ఆ క్రియేటివ్ బ్రెయిన్ ఎప్పుడూ ఉండనే ఉంటుంది, ఇదే అప్పుడప్పుడు ఇటు వచ్చి ఇటువైపు వస్తారా, ఎలా ఉంది?
0: నన్ను అడిగితే జనాలకి నిజంగా డబ్బు ఉంటే ఎవరు ఉద్యోగం చేయాలనిపిస్తుంది, ఎవరికి డబ్బు కావాలని ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళందరికీ వేరే వేరే కోరికలు ఉన్నాయి. మన అందరూ ఇప్పుడు డబ్బు ఉంటే కనుక చెయ్యము, వాళ్ళకి నచ్చిన చేస్తాం అనిపిస్తుంది కదా. సేమ్ అలాగే ఉద్యోగం నేను ఎందుకు చేస్తున్నానంటే కేవలం డబ్బు కోసమే చేస్తున్నాను. అదేమి నాకు ప్యాషన్, నా ఉద్యోగం, నా ఐటీ, నా ప్యాషన్ చెప్పిన వాళ్ళు భూమి మీద నాకు తెలిసి 10-10 మంది ఉంటారేమో. అదే వాళ్ళు కూడా 5 ఏళ్ళ తర్వాత మారిపోతారు. సో 15 ఏళ్ళు నేను ఐటీలో చేసిన తర్వాత నాకు అది అనిపించక నాకు తెలిసింది ఓకే దిస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఐ విల్ గో ఫర్ ఎవర్ అని. బట్ రైటింగ్ అనేది ఇట్ ఈస్ దేర్ విత్ మీ, నా దగ్గర అంటే మైండ్లోనో లేకపోతే రాయకపోయినా సరే మైండ్లో ఉండింది, రాసిన తర్వాత నాతో ఉండింది, ఇప్పుడు ఇంకా చిరకాలం మీ అందరితో కూడా ఉంటుంది నా రచనలో.
1: అబ్సల్యూట్లీ. సో ఒక మీ పుస్తకాల్లో ఏదైనా మీ పాత్ర నిజ జీవిత వ్యక్తి నుండి ప్రేరణ పొందింది ఏదైనా ఉందా?
0: ఇందాక చెప్పిన డిఎన్ఏ అయితే ఆ మస్తింతం లేని అతను ఉంది. డిటెక్టివ్ ఎలెక్స్ కొంతవరకు నా ఓన్ ఇన్స్టింక్ట్స్ వల్ల, బికాజ్ నేను చాలా పర్టికులర్గా ఉంటాను ఏదైనా క్రైమ్ మిషన్లో వాటిల్లో, లేకపోతే ఇంట్లో ఏదైనా సామాన్ అడ్యూట్ మూవ్ అయితే ఎందుకు మూవ్ అయింది ఇలా ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాను. సో అలాగా ప్రేరణ పొందినవి అవి.
1: ఓకే, మీ పాట అంటే ఒక పాఠకుడిగా మీ పుస్తకం గురించి చెప్పిన అత్యంత గుర్తుండిపోయే కామెంట్ ఏంటి?
0: ప్రతి పుస్తకానికి ఏదో ఒకటి ఉంటుందండి. అర్జున్ సనా సుజాతరావుకి అయితే ది తెలుగులో ది బెస్ట్ సైఫై నవల అని చెప్పి చాలా మంది మెసేజ్ చేశారు. డిఎన్ఏ ఎందుకు అంతమంది కనెక్ట్ అయిపోయింది నాకు తెలియదు, కానీ అసలు డిఎన్ఏ స్టోరీ నెరేట్ చేసినప్పుడు అయితే ఎవ్రీ డే ఎవరో ఒకరు మెసేజ్ చేసి అన్న డిఎన్ఏ అసలు ఏంటని, ఇలా ఉంది అసలు సూపర్, అసలు అసలు మీరు చెప్పింది నిజము, మా లైఫ్లో ఇక్కడ ఇలా జరిగాయి. ఎందుకంటే ఫైనల్ కాంటెక్స్ట్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ టోటలీ డిఫరెంట్. ఎప్పుడైనా జరగాల్సిన జరుగుతుంది, టైం పడుతుంది, కొంతమంది ముందు జరుగుతుంది, కొంతమంది తర్వాత జరుగుతుంది. సో డిగ్రీ అనేది అందరికీ ఒకేసారి రాదు, కొంతమంది లేట్ అవుతుంది కానీ తర్వాత వచ్చి అది ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వేర్ పీపుల్ గాట్ కనెక్టెడ్ డిఎన్ఏ విషయంలో. అమలోద్బల్ అర్జున్కి అయితే సమ్ పీపుల్ ఇన్స్టాగ్రామ్లో లైవ్లో ఉన్నప్పుడు కొంతమంది నాకు బాహుబలి కానీ ఇదే బాగా నచ్చింది అన్నారు. సో ఇవన్నీ నాకు మంచి కాంప్లిమెంట్స్ గా అనిపించాయి, బికాజ్ వీ నో ద బాహుబలి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ ఫర్ తెలుగు సినిమా అని.
1: ఆ లెక్కకు వస్తే మరి మీ ఈ 5 నవల్లో మీరు వెబ్ సిరీస్ గా కానీ ఒక సినిమా గానీ తీయాలనుకుంటే ఏ నవల్ని ఎంచుకుంటారు?
0: వెబ్ సిరీస్కి అయితే బోత్ డిటెక్టివ్ అలెక్స్ అండ్ అర్జున్ సనా సుజాతరావు బి పిక్డ్. డిఎన్ఏ ఓటీటీ మూవీకి అయితేనే బాగుంటుంది, అమలోద్బల్ థియేటర్ మూవీకి అయితేనే బాగుంటుంది.
1: ఓకే ఓకే. సో మరి మరి ఆలోచనలో ఉన్నారా లేదా?
0: అంటే నేను ట్రై చేశాను నా సైడ్ నుంచి, బట్ ద మార్కెట్ ఈజ్ నాట్ రియలీ గ్రేట్. ఓటీటీ మార్కెట్ ఇప్పుడు అంత బాగాలేదు, టీఎఫ్ఏకి ఫేస్ అవుతున్న ఇష్యూ అదే మెయిన్గా. ఓటీటీ వాళ్ళు టీఎఫ్ఏ వాళ్ళకి అంత ఈజీగా డబ్బులు ఇవ్వట్లేదు ఒకప్పుడు ఇచ్చినట్టు, 2-3 ఇయర్స్ బ్యాక్ ఇచ్చినట్టు. సో వాళ్ళకి అడ్డౌన్లో వాళ్ళు ఉన్నారు. నేను యా నా ట్రై నేను చేశాను, ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారు, యా దే ఆల్సో లైక్ డిట్, వాళ్ళందరికీ కూడా నచ్చే మీ నవల్స్.
1: ఓకే, మరి మీరు తదుపరి నవల్లో పాఠకులు నెక్స్ట్ ఏం ఆశించవచ్చు, ఏ జానర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
0: సో ద 5th నవల్ బ్యాక్లాగ్స్ అది రెడీగా ఉంది, ఇంకొక 1 మంత్లో వస్తుంది బయటికి. సో బ్యాక్లాగ్స్ ఈజ్ మేజర్లీ అబౌట్, దాని ట్యాగ్ లైన్ ఏంటంటే ఎగ్జామ్స్కి సప్లిమెంటరీ ఉంది కానీ జీవితానికి ఏంటి.
1: ఓ బాగుంది, స్ప్రింట్ లో నుంచి పట్టుకొచ్చాను.
0: సో బ్యాక్లాగ్స్ అంటే ఒక ఎన్ఆర్ఏ బేసిక్ గా ఇండియా వెళ్తాడు ఆఫ్టర్ హిస్ కాలేజ్, 6 ఇయర్స్ కాలేజ్ తర్వాత కాలేజ్కి వెళ్తాడు. కాలేజ్కి వెళ్తే వాళ్ళు హెచ్ఓడి ఏమో సరే పిల్లలకి చెప్పు ఎలా ఉంది ఐటీ మార్కెట్ అదంతా అంటే, ఈ స్టార్ట్స్ నెరేటింగ్ అది ఐటీలా ఉంటుంది అంటే జనాలు అడుగుతుంటారు మీరు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ చదువుకున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరు, ఎక్కడ ఎలా ఉంటున్నారు. సో ఇలా బ్యాక్ వెళ్లే కొద్దీ అతని గతంలో జరిగిన బ్యాక్లాగ్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ బేసిక్గా ఎవరెవరు విడిపోయారు, ఎందుకు విడిపోయారు, లవ్ లైఫ్ ఎలా పోయింది, ఎవరెవరు ఉన్నారు. సో ఇవన్నీ వాడికి బ్యాక్లాగ్స్ అని వాడు అనుకుంటాడు, విచ్ హీ కాంట్ ఇప్పుడు క్లియర్ చేయలేదు.
1: అబ్సల్యూట్లీ క్లియర్ చేయలేదు, అది ఎప్పటికీ బ్యాక్లాగ్ అనే అవుతుంది. సో విజయ్ అప్పల్ల నవల అనగానే పాఠకులు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రత్యేకత ఏమిటి?
0: చివరిదాకా చదివిస్తాను.
1: దాట్స్ ఒక పాఠకుడిగా అంటే నేను చదివిన ఒక రీడర్గా దానికి నేను 100కి 100% మార్కులు ఇస్తాను విజయ్ అప్పల్ గారు విజయ్ గారు అంది. ఎందుకంటే దట్స్ హౌ అమలోద్భవ్ల అర్జునుడు కానివ్వండి, మిగతా నేను చదివిన 2 నవల్లు కానివ్వండి, సన్ ఆఫ్ సుజాతారావు కానివ్వండి, మీరు చివరి పేజీ అంటే ఈ లెక్కన ఈ ఇంటర్వ్యూ అయిపోయేలో ఒక్కటి నేను చెప్తాను. సో ప్రతి కథ చివరి పేజీతో అవ్వదు, చివరి పేజీతో మొదలవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ విజయ్ గారు, సచ్ ఎ లవ్లీ ఇన్సైట్. అండ్ మీరు ఇలా నవళ్ళు రాస్తూ ఉండండి, మా స్క్రీన్ టైమ్ని తగ్గించే అవకాశాన్ని మాకు కలిగిస్తుండండి కొత్త కొత్త నవళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ హౌ వి ఎండ్. థ్యాంక్ యూ. ఓకే, ఒక చక్కటి పాటతో మనం మన మార్నింగ్ రాగాలో వేసేసుకుందాం. ఇప్పుడు మార్నింగ్ రాగా

0: ఎస్పీబి ఎస్ జానకి డ్యూయట్ ఈ మ్యాజిక్ ఈ పాట సాగర్ సంగమం నుంచి ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో అండ్ వేటూరి గారి రచనల్లో వచ్చిన ఈ పాట ఈ రోజుకి కూడా ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అండ్ ఇది పహాడీ రాగ, మెలడీ నోన్ ఫర్ ఇట్స్ జెంటల్ రొమాంటిక్ నాస్టాల్జిక్ మూడ్. ఎంతో సూదింగ్గా ఈ రోజుకి కూడా ఈ రొమాంటిక్ సాంగ్ చాలా బాగా అనిపిస్తుంది. సో కీప్ లిస్నింగ్, మార్నింగ్ రాగా 101.3 FM, చక్కని పాటలు కమ్మని మాటలు.
1: సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే జస్ట్ టేస్ట్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఆ ఎమోషన్ మీరు పొందవచ్చు అట్ సింప్లీ సౌత్, వేర్ ఎవ్రీ డిష్ క్యారీస్ ది ఒథెంటిక్ ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. క్రిస్పీ దోసాస్ నుంచి ఫ్లేవర్ఫుల్ కర్రీస్, అరోమాటిక్ బిర్యానీస్ రుచి చూడండి. ఎవ్రీ బైట్ రిమైండ్స్ యూ ఆఫ్ హోమ్, పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీ డిన్నర్స్, వీకెండ్ క్రేవింగ్స్ అండ్ స్పెషల్ మోమెంట్స్. సో నెక్స్ట్ టైం సౌత్ ఇండియన్ ఫుడ్ అని మైండ్ లో వస్తే రిమెంబర్ వన్ నేమ్, సింప్లీ సౌత్. టేస్ట్ ది ట్రెడిషన్, సింప్లీ South in Oshawa and Mississauga. Visit simplysouth.ca. Come hungry, leave happy.
2: మీకు నోటి నొప్పి, దవడ నొప్పి, తలనొప్పి లేదా నిద్రలేమి సమస్యలున్నాయా? మీ సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారం, డాక్టర్ అశోక్ బాబు రామ్య అండ్ అసోసియేట్స్. అత్యుత్తమ దంత చికిత్స సేవలు అందిస్తూ 20 ఏళ్ల అనుభవంతో ఇంప్లాంట్స్, బ్రేసెస్, డెంచర్స్, రూట్ కెనాల్స్, స్మైల్ మేకోవర్ మరియు ప్రత్యేకంగా టీఎంజే, ఓరోఫేషియల్ పెయిన్, స్లీప్ అప్నియా సమస్యలకు నిపుణులైన చికిత్స.
3: విజిట్ కెనడీ రూత్ డెంటల్ సెంటర్ ఇన్ బ్రాంప్టన్, 9058461595, ఆర్ క్రెడిట్ వ్యాలీ డెంటిస్ట్రీ ఇన్ మిసిసాగా, 6478253276,
4: or contact Ramya Dentistry for TMJ, orofacial pain and sleep apnea, 905-997-1865.
3: They speak your language. Book an appointment today for your perfect smile.
5: చక్కటి లోకల్ ఫ్లేవర్స్ కి అడ్రస్ పక్కా లోకల్ కిచెన్ అండ్ బార్ ఓషవా. ఆస్వాదించండి నోరూరించే బిర్యానీలు, పులావ్లు, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ మరియు తందూరి వంటకాలు. ఎంజాయ్ చేయండి బడ్జెట్ బిర్యానీస్, దోసాస్ అండ్ చాట్ అలాంగ్ విత్ ఫ్రీ చాయ్ ఆన్ వీకెండ్స్. ప్రీ బుకింగ్ లో మీరు 35 మెంబర్స్ వరకు ఇన్ హౌస్ పార్టీని కూడా అరేంజ్ చేస్తారు. ఫైండ్ దెమ్ అట్ 1050 సింకో స్ట్రీట్, నార్త్ ఓషవా. కాల్ 9052407796 ఆర్ విజిట్ పక్కా లోకల్ .ca. డైన్ ఇన్ లేక టేక్అవుట్ కోసం విజిట్ చేయండి పక్కా లోకల్. ట్రూలీ లోకల్, ట్రూలీ డెలిషియస్.
6: Craving something sweet and real? Sugar Maze has you covered. 100% vegetarian cakes made fresh in store every day and topped perfectly to your choice. From elegant wedding cakes to birthday wow factors and special celebrations, Baker Shriwani brings over 7 years of artistry to every creation. Visit Sugar Maze at 30 St. Thomas Street near Winchester and Anderson, Whitby. Call 647-482-9662. Sugar Maze, where every cake tells a story.
7: అక్క, నాకొక మంచి గోల్డ్ నెక్లెస్, అద్భుతమైన బ్రేస్లెట్, ఇంకొక చైన్ నాకు కావాలి.
8: ఓహో,
7: మరి నీకోసమేమో ఒక బ్రాండ్ న్యూ ఆడిట్ 2026 A3 కార్.
8: ఏంటి
7: పద పద, మరి ఇవన్నీ పొందడానికి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు విజయాస్ జ్యువెలర్స్.
9: విజయాస్ జ్యువెలరీ వారి 2వ వార్షికోత్సవంలో భాగంగా జస్ట్ స్పెండ్ $5,000 ఆన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అండ్ ఆడి 2026 A3 కార్.
7: అదే కాదు, $200 మంత్లీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ లో పాల్గొనండి అండ్ పొందండి ఒక ఫ్రీ కాంప్లిమెంటరీ రింగ్.
9: బై జస్ట్ పేయింగ్ మంత్లీ ఎంజాయ్ చేయండి అవర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు బై ట్రెండీ మోడర్న్ గోల్డ్ జ్యువెలరీ మీ చాయిస్ ప్రకారం.
4: విజయాస్ జ్యువెలరీ, 3341 మార్కమ్ రోడ్, యూనిట్ 127B, 416-900-4599. విజయాస్, యువర్ ట్రస్టెడ్ గోల్డ్ స్టోర్.
10: పండగ ఏదైనా, పూజ ఎప్పుడైనా, మీ ఇంటి పూజ అవసరాలకి కావాల్సిన పూజా సామాన్లు ఇప్పుడు ఒకే చోట,
11: శ్రీ గాయత్రి పూజా స్టోర్.
10: ఫ్రెష్ ఫ్లవర్స్, సేక్రెడ్ లీవ్స్, మట్టి గణపతి విగ్రహాలు, డెకరేషన్ ఐటమ్స్ మరియు రిటర్న్ గిఫ్ట్స్, అలాగే మల్లె పువ్వు, జాజి, కనకాంబరం, కమలపాకులు, పూజా కోకోనట్స్ మొదలగు అన్ని పూజా వస్తువు దొరికే చోటు శ్రీ గాయత్రి పూజా స్టోర్.
12: తరాలు మారినా సంప్రదాయం నిలవాలి, ఆ వెలుగును నిలబెట్టే పేరు శ్రీ గాయత్రి ఇంపోర్ట్స్.
13: కన్వీనియంట్లీ లొకేటెడ్ at 360 King Street West, Oshawa, adjacent to SV Temple of Durham, 416-786-3239.
14: Your radio, your rhythm. Morning Raga 101.3 FM.
0: మీ చక్కటి సాయంత్రాన్ని ఇంకింత ఆహ్లాదకరంగా, ఎంతో సూదింగ్గా, చక్కటి మ్యూజిక్తో వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు టొరంటోలోని ఏకైక తెలుగు రేడియో మార్నింగ్ రాగా 101.3 FM, చక్కని పాటలు కమ్మని మాటలు. నేను మీ ఆర్జే రంజని. ఇప్పుడు వినపోయే పాట వినడానికి ఎంతో మెలోడియస్గా చాలా సూదింగ్గా ఉంటుంది. అండ్ ఓసారి అది ఆ పాట వింటుంటే యాక్చువల్లీ అంటే హ్యాపీ సాంగ్ కాదు అది అనిపిస్తుంది, బట్ ఆ సినిమా చూశాక కానీ అప్పుడు కానీ మనం రిలేట్ చేసుకోలేము. మణిరత్న గారి దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి, పాత గీతాంజలి, నాగార్జున, గిరిజ గారు, గిరిజ అంటే ఓన్లీ ఒక సినిమాకే వచ్చిన ఆ హీరో యాక్ట్ చేసిన ఈ సినిమా, ఈ సినిమాలోని ప్రతి పాట, ఇళయరాజగారి సంగీతానికి మైస్త్రో సంగీతానికి పేరు పెట్టేదేముంది, అండ్ ఎస్పీబి గారు పాడిన ఈ పాటని లెట్స్ లిసన్ టు వన్ ఆఫ్ దోస్ సూదింగ్ మెలడీస్, ఓ పాపా లాలి. అండ్ ఇప్పటికీ కూడా ఈ అంటే ఓ పాపా లాలి ఒక చెప్పాను కదా ఒక కంఫర్టబింగ్ లలబీగా వినబడుతుంది, కానీ ఇట్స్ యాక్చువల్లీ భయం, ప్రేమ, మనకు తెలియని మనం ప్రేమించే వాళ్ళని మనం కోల్పోతున్నాం అన్న ఇది ఈ పాట యాక్చువల్లీ సారాంశం, అందుకే వచ్చింది. ఓ

0: మీరు కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిస్సిసాగా క్రైస్లర్ మీకోసం. జీటీఏలో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాచ్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ.
1: ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూజ్డ్ కార్స్ కూడా కొనవచ్చు.
0: మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు.
1: ఇన్ పర్సన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు, లేదా సరైన డీల్స్ కోసం మై మిస్సిసాగా క్రైస్లర్ .com. Mississauga Chrysler at 2260 Battleford Road, Mississauga.
2: హాయ్ రాధిక, ఏంది అట్లున్నావు?
3: ఏ ఇండియా మస్తు గుర్తొస్తుంది, మంచి హైదరాబాద్ ఫుడ్ తినాలనుంది. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే పోయేటట్లేమో, ఏం చేద్దాం?
2: హైదరాబాద్ కూడా టొరంటోలో ఒక జబర్దస్త్ రెస్టారెంట్ ఉంది, డెక్కన్ హౌస్. నాస్టా, బిర్యానీ అండ్ చాయ్, డెక్కన్ తందూరి స్పెషల్స్, బిర్యానీస్, బ్రేక్ఫాస్ట్, ఇంకా మస్తు వెరైటీలు ఉన్నాయి.
3: ఇంకేంది మరి, పద పోదాం.
4: ఫర్ టేక్ అవుట్, కేటరింగ్ అండ్ పార్టీ ఆర్డర్స్, డెక్కన్ హౌస్ అట్ 19 లాప్సీ రోడ్, స్కార్బ్రో. కాంటాక్ట్ 416-297-5255.
5: ఏ ఏంటి, చాలా వరిడ్ గా కనిపిస్తున్నావు.
6: ఏం లేదు దీపా, నేను నా పాత బంగారు నగలు మార్చి కొత్త బంగారు నగలు తీసుకోవాలని అనుకుంటున్నా, కానీ ఇండియాకి వెళ్లేదాకా ఆగాలి.
5: ఇండియా వెళ్లేదాకా ఎందుకు? స్కార్బ్రోలో రంగనాథ్ జ్యువెల్ హౌస్ ఉంది కదా, మీ పాత బంగారానికి 100% వాల్యూ ఇస్తూ నాణ్యమైన 916 గోల్డ్ హోల్సేల్ ధరలకి. సరికొత్త సింగపూర్ మరియు దుబాయ్ డిజైన్స్ ఇక్కడ ప్రత్యేకత. మన మార్నింగ్ రాగా లిసినర్స్ కి ప్రతి గ్రామ్ పైన $2 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.
6: అవునా, ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ కి వెళ్తాను.
7: న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్, GTA's నంబర్ 1 జ్యువెలరీ షాప్, నియర్ మార్కమన్ స్టీల్స్, 6055 స్టీల్స్ అవెన్యూ, యూనిట్ C102, స్కార్బరో. 6479472864.
8: మీ ఉద్యోగం వల్ల మీరు గంటల కొద్దీ నిలబడి పనిచేస్తున్నారా? వెన్నునొప్పి, మోకాళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇక ఆందోళన అవసరం లేదు. మిల్టన్ లోని రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ సమస్యలకు సరైన పరిష్కారం అందిస్తోంది. రైట్ గేట్ ఆర్థోటిక్స్ స్పెషలైజెస్ ఇన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ కస్టమ్ ఆర్థోటిక్స్ డిజైన్డ్ యూనిక్లీ ఫర్ ఈచ్ ఇండివిజువల్ బై ఎక్స్పీరియన్స్డ్ కెనేడియన్ సర్టిఫైడ్ పెడార్టిస్ట్. బయోమెకానికల్ ఇవాల్యుయేషన్స్, గేట్ అనాలిసిస్, నీ అండ్ యాంకిల్ బ్రేసింగ్, కంప్రెషన్ సాక్స్. 10 సంవత్సరాల అనుభవంతో రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ ప్రతి అడుగులో సౌకర్యం.
9: Call 905-876-1095 or visit www.rightgate.com.
10: Right Gate Orthotics, RITEGAIT. Every step with comfort.
11: చక్కటి లోకల్ ఫ్లేవర్స్ కి అడ్రస్ పక్కా లోకల్ కిచెన్ అండ్ బార్ ఓషవా. ఆస్వాదించండి నోరూరించే బిర్యానీలు, పులావ్లు, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ మరియు తందూరి వంటకాలు. ఎంజాయ్ చేయండి బడ్జెట్ బిర్యానీస్, దోసాస్ అండ్ చాట్, అలాంగ్ విత్ ఫ్రీ చాయ్ ఆన్ వీకెండ్స్. ప్రీ బుకింగ్ లో మీరు 35 మెంబర్స్ వరకు ఇన్ హౌస్ పార్టీని కూడా అరేంజ్ చేస్తారు. ఫైండ్ దెమ్ అట్ 1050 సింకో స్ట్రీట్, నార్త్, ఓషవా. కాల్ 905-240-7796 ఆర్ విజిట్ పక్కా లోకల్ .ca. డైన్ ఇన్ లేక టేక్అవుట్ కోసం విజిట్ చేయండి పక్కా లోకల్. ట్రూలీ లోకల్, ట్రూలీ డెలిషియస్.
12: వసంతం సూపర్ మార్కెట్. డిస్కవర్ ఎవ్రీథింగ్ యూ లవ్ ఆల్ అండర్ వన్ రూఫ్. తాజా కూరగాయలు మరియు పళ్ళు, అలాగే ఇండియా, శ్రీలంక, కెరీబియన్ నుంచి ఇంపోర్ట్ అయిన ఫ్రెష్ ఫిష్, సీ ఫుడ్ అండ్ మీట్స్. ఇవి కాకుండా ఎవర్ సిల్వర్ వెసల్స్, క్లే పాట్స్ అండ్ గ్రైండర్స్, మరియు వైడ్ రేంజ్ ఆఫ్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ గ్రోసరీస్, పూజా ఐటమ్స్ అండ్ ఐడల్స్.
13: వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కం. 416-292-8585. విజిట్ వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కం. లొకేటెడ్ జస్ట్ ఆఫ్ Steels Avenue between Markham Road and Middlefield Road, bringing a taste of home closer to you.
12: Inti ruchi meeku marinta cheruvaga.
14: అక్క, నాకొక మంచి గోల్డ్ నెక్లెస్, అద్భుతమైన బ్రేస్లెట్, ఇంకొక చైన్ నాకు కావాలి.
15: ఓహో,
14: మరి నీకోసమేమో ఒక బ్రాండ్ న్యూ ఆడి 2026 A3 కార్.
15: ఏంటి
14: పద పద, మరి ఇవన్నీ పొందడానికి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు విజయాస్ జ్యువెలర్స్.
16: విజయాస్ జ్యువెలరీ వారి 2వ వార్షికోత్సవంలో భాగంగా జస్ట్ స్పెండ్ $5,000 ఆన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అండ్ ఆడి 2026 A3 కార్.
14: అదే కాదు, $200 మంత్లీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ లో పాల్గొనండి అండ్ పొందండి ఒక ఫ్రీ కాంప్లిమెంటరీ రింగ్.
16: బై జస్ట్ పేయింగ్ మంత్లీ ఎంజాయ్ చేయండి అవర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు బై ట్రెండీ మోడర్న్ గోల్డ్ జ్యువెలరీ మీ చాయిస్ ప్రకారం.
17: విజయాస్ జ్యువెలరీ, 3341 మార్కమ్ రోడ్, యూనిట్ 127B, 416-900-4599. విజయాస్, యువర్ ట్రస్టెడ్ గోల్డ్ స్టోర్.
18: యువర్ సండే డోస్ ఆఫ్ మ్యూజిక్, మార్నింగ్ రాగా, తెలుగు FM.
19: చక్కని పాటలు, కమ్మని మాటలు, మార్నింగ్ రాగా, తెలుగు రేడియో. నేను మీ ఆర్జే రంజని. ఇప్పటివరకు సెకండ్స్. సమయం 7:44 అవుతుంది మన స్టూడియోలో. అండ్ కెనడాలో ఏమవుతుంది అన్నది ప్రతి సోషల్ మీడియా, ప్రతి న్యూస్ పేపరు, ప్రతి యాప్లో తెలుస్తుంది. బట్ మీతో కొన్ని పంచుకుందామని మనకు తెలుసు. సో కెనడాలో ప్రస్తుతానికి ఎండాకాలం కాబట్టి ఎక్కడే అన్ని చోట్ల కూడా బోలెడని ఫెస్ట్ అవుతున్నాయి. మిస్సిసాగా సెలబ్రేషన్ స్క్వేర్, నేను మిస్సిసాగాలో ఉంటాను కాబట్టి కాస్త అవి తెలుస్తున్నాయి. బట్ అక్రాస్ జీటీఏ స్పెషలీ అంటేరియో ఇస్ వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్ ప్లేస్. టొరాంటోలో ఉన్నాం కాబట్టి టొరాంటో ఇస్ కెనడాస్ న్యూయార్క్ అనొచ్చు. దట్స్ హౌ అమెరికన్స్ అంటూ ఉంటారు. సో మరి ఇక్కడ జరిగేవి ప్రతి వారం సాటర్డే సండే ఏదో ఒకటి ఉంటుంది. మీరు అలాంటివి తెలుసుకోవాలంటే జస్ట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ టొరాంటో జీటీఏ అని కొడితే గూగుల్ బావాని గూగుల్ అమ్మని అడిగేస్తే, మీరు ఎలా పిలుచుకుంటే అలా, సో గూగుల్ మామేని అడిగేస్తే యూ విల్ గెట్ ఆల్ ది డీటెయిల్స్. అదర్వైజ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ అండ్ అరౌండ్ అస్ అని అనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ ఐర్లాండ్లో ఉన్నారు G7 సమ్మిట్. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ దిస్ సమ్మిట్ ఇస్ గోయింగ్ టు బీ ఎంఫసైజింగ్ ది ఎమర్జింగ్ గ్లోబల్ ఆర్డర్. అండ్ ఇక్కడ వివిధ దేశాల మధ్య మల్టిపుల్ కోఆపరేషన్ ఎలా ఉండాలి అనేది బాగా ఒక సింగిల్ పవర్గా కాకుండా షిఫ్ట్ అవుతుంది, గ్లోబల్ ఆర్డర్ షిఫ్ట్ అవుతుంది అనడానికి. ఇప్పుడు జరుగుతున్న బోల్డని సంఘటనలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బోల్డని సంఘటనలు మనకు చెప్తున్నాయి. అండ్ ద బిగ్గెస్ట్ సీజన్ ఫీఫా వరల్డ్ కప్ వచ్చేసింది. అండ్ ఫస్ట్ కెనడాస్ ఓపెనింగ్ 1-1 డ్రా అగెయిన్స్ట్ బాస్నియా అండ్ హెర్జిగోవినా ఇన్ టొరాంటో జరిగింది. సో ఈ అట్మాస్ఫియర్, ది టోర్నమెంట్ అట్మాస్ఫియర్ ఇస్ బిల్డింగ్ అక్రాస్ ద కంట్రీ. అలాగే ఫెడరల్ గవర్నమెంట్ విషయానికి వస్తే ఆన్లైన్ సేఫ్టీ మెజర్స్కి ఫర్ చిల్డ్రన్ అండ్ యూత్ అనే ఇది చాలా ఇట్స్ రిసీవింగ్ సిగ్నిఫికెంట్ నేషనల్ అటెన్షన్. దే ఆర్ థింకింగ్ kids under 16 up to 16 should not have access to certain social media apps. They're going to bring in a bylaw or a national a bill to have this in place. This is a quite a good welcoming change. నేనైతే అనుకుంటాను, ఎందుకంటే సైబర్ క్రైమ్ అననివ్వండి, పిల్లల అటెన్షన్ మొత్తం కూడా, అటెన్షన్ స్పాన్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. 24/7 ప్రాబబిలీ ఒక 6 గంటలు వదిలేస్తే తప్పితే ఆ ఇయర్ ఫోన్స్ అలానే ఉంటాయి, వింటూనే ఉంటారు, ప్రతిదీ దాంట్లో ఉన్నారు. సో ఇట్స్ బెటర్. సో ఐ వెల్కమ్ దిస్ యాజ్ అ పేరెంట్, యాజ్ అ సిటిజన్. దిస్ ఈజ్ వన్ గుడ్ థింగ్ దాట్ ది ఫెడరల్ గవర్నమెంట్ ఈస్ థింకింగ్ అబౌట్. ఇంకా ఇండియా విషయానికి వస్తే ఇండియా డిఫెన్స్ సెక్టర్ గురించి చాలా ఫోకస్ నడుస్తుంది, వివిధ దేశాలతో అది మంత్రణాలు చేస్తుంది. ఈ మధ్యలోనే రీసెంట్గా ఇట్ మేడ్ అ గుడ్ ప్రోగ్రెస్ అండ్ గుడ్ డీల్ విత్ ఫిన్లాండ్. అండ్ ఇకపోతే మిడిల్ ఈస్ట్ వార్ ఇది నడుస్తూనే ఉంది అన్ఫార్చునేట్లీ, అండ్ ఫీఫా వరల్డ్ కప్ ఉండనే ఉంది. సో ఎంజాయ్. అండ్ ఏఐ స్లోలీ స్లోలీ రూలింగ్ అవర్ లైఫ్స్, స్లోలీ స్లోలీ ఇంటిగ్రేటింగ్ అనొచ్చో, లేకపోతే మనం ఏఐలోకి వెళ్ళిపోతున్నామో, ఏ మన దగ్గరకు వచ్చిందో తెలియట్లేదు. సో దీస్ ఆర్ ది లేటెస్ట్ హ్యాపెనింగ్స్ అరౌండ్ అస్, సరౌండింగ్ అస్ ఫ్రమ్ కెనడా, ఇండియా అండ్ అక్రాస్ ద వరల్డ్. స్టే ట్యూన్డ్, స్టే ఇన్ఫార్మ్డ్, స్టే ఇన్స్పైర్డ్, స్టే ట్యూన్ టు మార్నింగ్ రాగా తెలుగు రేడియో 101.5 FM. ఇప్పుడు వచ్చే పాట నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్స్. సో రుద్రవీణలు నుంచి చిరంజీవి గారిపై ఫిల్మ్ చేసిన ఈ పాటని లెట్స్ లిసన్ టు ఇట్, ఎస్పీబి గారి గొంతులో.

0: మీ మనసులో ఉన్న ఆశలు మాటలతో కాదు ఒక ఆభరణంతో బయటపెట్టండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైన్ డైమండ్ ఫెస్టివల్లో మీకు నచ్చిన డైమండ్ జ్యువెలరీ కొనడానికి ఇదే సరైన సమయం. మీరు కొనే డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీలకు గోల్డ్ కాయిన్ ఫ్రీగా పొందండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ప్రపంచంలో ఎక్కడ కొన్నా సరే ఎలాంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీ ప్రేమని పంచడానికి హార్ట్లెండ్ టౌన్ సెంటర్ మిస్సిసాగా అండ్ కింగ్స్టన్ రోడ్ వెస్ట్ ఏజాక్స్ లలో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
1: Looking for the best dental care in Oshawa? Visit Chandy Clear Smile Dental. Convenient location tho paatu parking problems lekunda mee daggari location lo Dr. Sajan and Dr. Ramya netrutvamlo athyadhunikamaina cutting edge technology tho paatu prati treatment lo personalized care, comfort, precision and a stress free experience ni pondandi. From root canals to Invisalign and even same day emergency appointments, everything you need is right here, all under one roof. Major treatments pai varu icche 0% interest ఫైనాన్సింగ్ గురించి అడగడం మర్చిపోకండి. కాల్ క్లియర్ స్మైల్ డెంటల్ టుడే అట్ 905-448-2500. దట్స్ 905-448-2500. క్లియర్ స్మైల్ డెంటల్, యువర్ స్మైల్ అవర్ ప్రయారిటీ.
2: ఏ ఏంటి చాలా వరిడ్ గా కనిపిస్తున్నావు?
3: ఏం లేదు దీపా, నేను నా పాత బంగారు నగలు మార్చి కొత్త బంగారు నగలు తీసుకోవాలని అనుకుంటున్నా, కానీ ఇండియాకి వెళ్లేదాకా ఆగాలి.
2: ఇండియా వెళ్లేదాకా ఎందుకు? స్కార్బ్రోలో రంగనాథ్ జ్యువెల్ హౌస్ ఉంది కదా, మీ పాత బంగారానికి 100% వాల్యూ ఇస్తూ నాణ్యమైన 916 గోల్డ్ హోల్సేల్ ధరలకి సరికొత్త సింగపూర్ మరియు దుబాయ్ డిజైన్స్ ఇక్కడ ప్రత్యేకత.
3: అవునా? ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ కి వెళ్తాను.
4: న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ is number 1 jewelry shop near Markham and Steels, 6055 Steels Avenue, Unit C 102, Scarborough, 647-947-2864.
5: మన స్వదేశానికి డబ్బులు పంపించడం ఇప్పుడు చాలా వేగం, చురుకు మరియు ప్రతిఫలదాయకం.
6: బ్లెమ్ ఫై ఈ వెసులుబాటు మనకి యూకే, యుఎస్, యూరోప్ తో పాటు 20 దేశాలకు పైగా లభ్యంగా ఉంది అండ్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది కస్టమర్స్ కి నమ్మదగ్గింగా లెమ్ ఫై.
5: లెమ్ ఫై ఎందుకు?
6: జీరోతో మినిమం ఫీజ్, వేగవంతమైన ట్రాన్స్ఫర్స్ అండ్ కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్ తో పాటు కెనడాలో ఉంటున్న వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ కూడా.
5: లెమ్ ఫై
6: మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ఎక్స్క్లూజివ్ ఆఫర్ కూడా ఉంది. రాగా RAAGA అన్న కోడ్ ని యూజ్ చేస్తే యూ గెట్ 10% off on minimum transfer of $100 and a max cashback of over $50 on sending $500.
5: Vegam nammakam faladayakam Lemfi,
6: moving your money the right way. Next time meer Canada nundi double pampala, just one name, Lemfi.
7: Lemfi, fast money, happy homes.
8: Your radio, your rhythm. Morning Raga 101.3 FM.
9: ఎలాంటి ఫార్మల్ ట్రైనింగ్ లేకుండా, అంటే క్లాసికల్ ట్రైనింగ్ లేకుండా మనకి ఇంతటి చక్కటి పాటలు అందించిన ఎస్పీబి గారికి ఎంతో హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ ఆయనని, ఆయన మన మధ్యలో లేకపోయినా చిరస్థాయిగా మన హృదయాల్లో ఉండిపోయారనడానికి ఈరోజు నేను ప్లే చేసిన నాకు వీలైనన్ని పాటలు ప్లే చేశాను, కానీ 40,000 పైగా పాడిన ఈ పాటలు మనం వినగలిగే అవకాశం కలిగించి మనం ఈరోజుకి కూడా ఎంజాయ్ చేయగలుగుతుంటే వన్స్ అగైన్ ఆయన లేనందుకు ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఇది ఇలా సాగుతూనే ఉంటుంది ఈ ప్రయాణం. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. అండ్ మన స్టూడియో టైం వచ్చేసి 7:55 వచ్చేస్తుంది. సో నేను మీకు గుడ్ బై గుడ్ నైట్ చెప్పే టైం వచ్చేసింది. సో ఈరోజు షోని కూడా లాస్ట్ ఎస్పీబి గారి ఇంకొక పాటను ప్లే చేస్తూ మీకు చక్కటి లలబీలాగా క్షణక్షణ సినిమాలో నుంచి ఆర్జీవి మాస్టర్ పీస్, రామ్ గోపాల్ వర్మ మాస్టర్ పీస్ అనే చెప్పుకోవచ్చు ఈ పాటని. సో చక్కగా వింటూ అలా మీ ఈవినింగ్ని క్లోజ్ చేయండి. ట్యూన్ ఇన్, స్టే ట్యూన్ టు వన్ అండ్ ఓన్లీ తెలుగు రేడియో మార్నింగ్ రాగా 101.3 ఎఫ్ఎం. చక్కని పాటలు, కమ్మని మాటలు. సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే రంజని. లవ్ యూ, బాబాయ్, గుడ్ నైట్.